ద్రూపించమాత్రం విషమానగి ప్రజంతు విషమాద్ పూర్ణిష్మాత్ పాణిష్మాద్ అగ్ని ఖేదే విడాణి విషమాద్ దర్శించమాద్ కాణిష్మాత్ సాధక ప్రాణి విషమాద్ సంయోగ విషమాద్ విజయో విషమాద్.